0: హైదరాబాదు హల్వా ఒంటికి సలవా.
1: నీకు అన్ని తెలుసే,
0: నువ్వు చూసే చూపులతో